నే సన్మాత్ర మాన పర బ్రహ్మణానే సంతతమోచదనమిల బ్రహ్మణానే సందేహలేశమిల బ్రహ్మణానే అంధమిల అనంతపర బ్రహ్మణానే అహంభావలేశమిల బ్రహ్మణానే ద్వంద్వమిల

0: జాయమానో భవతి భవతి జాయమానోన్నామన్నాంజాయమానో భవతి జాయమానోన్నాం జాయమానోన్నామన్నాంజాయమానో జాయమానోన్నాంకేతుః
1: కేతు కష్టపడి.

పంచవిదే కోశమిల బ్రహ్మణానే పరమపరం యవయుమిల బ్రహ్మణానే కించిదివ కేవలమాం బ్రహ్మణానే కిరి ముదల్ యవయుమిల బ్రహ్మణానే వింజ ముదల్ వేరిలదాం బ్రహ్మణానే వెరిదాన విమల పర బ్రహ్మణానే అఖిలత్వ మూల